0: దర్శనం బలం.
1: ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.

ఆదితయే ఆదితయే పునరదాత్ పితరం పితరం దాత్ పునరదితయే ఆదితయే పునః పునరదాత్ దాత్ పితరం పితరం చ దృశేయం మాతరం చ మాతరం దృశేయం చ పితరం పితరం చ

నిహితాస ఉచ్చా నిహితాస ఇతి నిహితాస ఉచ్చానక్తం నక్తం దదృశ్రే దదృశ్రే కుహ చిద్దివేయు ఈయుర్దివాచిత్ కుహ దదృశ్రే దదృశ్రే కుహ కుహచిత్ చిద్దివా దివేయు ఈయురితీయు ఓం ఓం పూర్వ్య హోత హోత పూర్వ్య పూర్వ్య హోత హోతరస్య నాహ నోస్య హోత హోతరస్య అస్య నాహ నో మందస్వ సఖ్యస్య చ య సఖ్యస్య మందస్వనః మందస్వ సఖ్యస్య సఖ్యస్య చ చేతి చ ఇమా ఉషుశ్రుధి గిరాః గిరశ్రుధిస్వీ ఇమాః ఇమా ఉషు ఊం ఇత్యూం సుశ్రుధి.

విశ్వం వసు కళ్యాణ కళ్యాణ వసు వసు విశ్వం విశ్వమోపిషే ఓపిషే ఊపిష ఇత్యూపిషే ఓం ఓం ఆధ్రస్య చిత్ చిదాధ్రస్య ఆధ్రస్య చిత్ చిత్ ప్రమతిరుచ్యసే ఉచ్యసే ప్రమతిశ్చిత్ చిత్ ప్రమతిః ప్రమతిరుచ్యసే ప్రమతిరితి ప్రమతిః ఉచ్యసే పితా ప్రపాకం.

ప్రత్యహన్ దేవ ప్రత్యహన్నితి ప్రతి అహన్ దేవ ఏకాః ఏక ఇత్యేకాః ఓం ఓం ఇంద్రశ్చ చేంద్రాః ఇంద్రశ్చ

యాతారంగమ పశ్యః అపశ్యకం యాతారం యాతారంగం కమపశ్యః అపశ్య ఇంద్ర హృదియత యద్హృదీంద్రాపశ్యః అపశ్య ఇంద్ర ఇంద్ర హృది హృదియత యత్తే జఘ్నుషోభీరగచ్చత్ అగచ్చద్భీర్జఘ్నుషస్తేయత్ యత్తే తే జఘ్నుషాః జఘ్నుషోభీః భీరగచ్చత్ అగచ్చదిత్యగచ్చత్ నవచ చ నవ నవచ చయన్నవతిం నవతిం యచ్చ చయత్ యన్నవతిం నవతిం చ స్రవంతి శ్యేనః శ్యేన స్రవంతి.